డెవలపింగ్ పిటియట, కమురు పిటియట, నావల పిటియట, కల్ పిటియట. www.com